నేటవైన సింధు. అహనాథరే, హిత సన్న సన్న సింధు అహన్నత్ ఒబ కెమతినం www.liveFM.com/classic radio ගණනාවක් ඔස්සේ ශ්‍රවණය කළ හැකි.